0: FM 93.5, FM 93.7, Lakhanda Radio ITN.
1: How is the deca even at Visipai?
2: Mama Nanda, Mama relax.
3: అనమ్మనంగల వదూనా నేదు మే ఎక్స్పర్ట్ హరిడం హరిని
4: ఓనమ సంధి వేదన వగట ప్రబలమ విద్యానుకూల విసదమ ఓతుశీల్ యాక్టివ్ ప్లస్